0: అది అల్లాహ్ ఇరాద కురవ్యా మెనువి ఏవరెన్నకం హందానెన్ను కురవేనతి ఎకలాంగే మీసకుం ఎకలాంగే బిర్వతివే తక్వావెరుం హక్వగెం వా అది కియమంగెం అలుండ ఫాఫత ఫుస్సంగే వెరిరస్కలాంగే
1: بسم الله الرحمن الرحيم
0: رحمن وانت رحيم وانت الله ذي اسم فلم فشاغنم
1: لا اقسم بيوم القيامه
0: قيام ادوس غندوا هو وحي قربم
1: ولا اقسم بالنفس اللوامه
0: అది అన్నఫ్సు లవ్వామ గందివా హువా వహీ కురబమి
1: అయహ్సబు ఇన్సాను అల్లన్ నజ్మా ఇజామహ
0: ఇన్సానా హీ కురని తిమన్ రస్కలాంగ ఏనాగ కష్ట ఎన్ను కురవ్వాన కమన్ హయ్యే
1: బలా ఖాదిరీన అలా అన్ నుసవ్వియ బనానహ
0: ఎహన్నకు నూనె ఎ ఇన్సానాగే ఇంగిలితగే కురిత హమ కురవు మవ్విస్ తిమన్ రస్కలాంగే కుళదుమంతే
1: బల్ యురీదుల్ ఇన్సాను లియఫ్జుర అమామహ
0: అది కేత ఇన్సానా ఎదని ఏనాగే కురియం విత్తాంగావిస్ ఫాఫత కొంగుళు మషే
1: యస్అలు అయ్యాన యౌముల్ ఖియామహ
0: ఏనా సువాల్ ఖురానతే బయామ ద్వస్ అన్నాని కొంగిరకుం హయ్యే
1: ఫఇదా బరిఖల్ బసర్
0: ఫహలోతక హైరాం కల్లిబి తరతరలా హిందే
1: వ ఖసఫల్ ఖమర్
0: అది హందుగే అలికం ఫిలాదా హిందే
1: వ జుమిఅష్ షమ్స్ వల్ ఖమర్
0: అది ఇరాయ్ హందు ఎత్తం కురవ్వా హిందే
1: يقول الانسان يومئذ اين المفر
0: اذ وهم انسانا بنانته فلن داني كنتا كان هي
1: كلا لا وزر
0: حما هلا اهن كنواني ركا وتبن دان تننته
1: الى ربك يومئذ المستقر
0: اذ وهم غس حمجهم وني తిబాగ వెరి రస్కలాంగ హజ్రత షే

0: అది గడిమినారు ఆ గడి తేరిమిట్ తెత్తి తీసుకుంటాడు సొంతగిందని దివిరాజ్ జిగాడు. దివిరాజ్ జిగాడు మిగడి అల్గు మేము కుడి మిగిందని బాగా చేరిందని మీదకి ప్రోగ్రామ్గా అల్గు వాహక దక్కమ్మిదని ఆయిలీ లొయబ్బా కులును దెమెహెట్టుమా ఆయిలా గెహారు మీకు దౌరకి కుబాతో మీ మౌలుగా ఖ్యాల్ ఫాల్ కుడి తిబెఫ్రం గుడువాణి తిరి తిరి హాతరి సుమింగ్ హై మీ నంబర్ పిఎస్ఎం మ్యామ్ ఎదుర్కోవేసి తిబెఫ్రం అన్న నోట్కుడి బేరి దెన్ మీ హసాబు బదాలను ఫహుగే ఎమ్మె ఫహుగే రూని కుల్లి ఖబరేం వచ్చో కుల్లి ఖబరక వా కహల ఖబరే కానీ ఇంకా నేను మీకు నువ్వు గడియరు దిహగడియరు వరకు కుడిగే ఖబర్తం కుడి ఏకి తెరేగా హమీ హున్నాయకు దత్తురు కుడి డైవింగ్ దోయిన ఫరంగిరి ఖబరే మీ ఫాహకొల్లే అది కురియంగోతి మూసుం గోస్ దెదోస్ కమ బుణా ఖబరే బెస్ ఫాహకొల్లేదే మీదే ఖబర బలాలాఫ దెంగ్ అది సర్గమింగ్ హతిజా రాజ్య బేరు దునియాగే ముహిమ్ము ఖబర్ తక బలాలన అది నిమ్మాను కురి నూస్తోగి సుర్ఖీ తక విస్ బలాలన దెంగ్ కుడివిస్ తన్నవాలి మూసుం ఎహారంగడే నూనె మీ అవహ స్కూల్ తక దిమాల వరాన్న మా బేఫుల్ మిస్ తంగుడే కుడి బ్యాగ్ నీకున్న వచ్చే వర బ్యాగద హాసకొమ్మి హైవే తవ్వ దతురు కురవ్వా ఎకి బేఫుడు ఇంకేదో దెంగ్ కణమగున్ దతురు కురవ్వా బేఫుల్ మిస్ ఉడువాని ఏమి మా కురి ఆ బేఫుల్ మిస్ తె మూసుమ హాస సమాకమి దెవ్వానకమ అలా మేము మీద కొన్ని కొని బాగా కూడా నూనె కోటు కాలేచి గెంగుళు బాబేఫ్లం సమ మడి దశగా ఒత్తో బెలూన్ మీ వరం ముహిం కమే దెన్ అలా మింగే దోస్ ఫషా ఇరుగా హివ్వరే ఆ కొద్ది దోస్ కురియ గెందానే గొసామెదు కూడా హివ్వరే లేదను మీ ఎబోవే హిక్మత్కే బస్తాకి మిగత దిరియుళంగి అందిరి మగుతకం అలికం గెనిస్తే కూడా కూడా ఓషెఫ్ఫదేచ్చకే అగుణం మీకే అని ఇదే హయాతుకి రాస్తే అలికమ్మెగి గొతుగా మెదస్ అగుణం ఇంకే హిత్తక హమయ గెనిస్తే ముడని వరం హిక్మత్కే బస్కొలే వరం అఘోరి బస్కొలే ఇన్సాని హయాత మీద ఫుంకో విస్నాలు మీ రంగుల ఫుర్సతక విశ్వేదా
1: హైకుమతృగే బాస్.

0: ఇస్తారు మీ హరకేత్తారు రావాలా సంగతి ఫౌండేషన్ స్టడీస్ కి దారి ఇవ్వరుండే స్పోర్ట్స్ మీటే మీ జూన్ అషారాగా ఏవి సమీపం దింగ్ అనే మిమోగె ఆగస్టు బారా ఫెషిగి దింగ్ కూడా హరకేత్త కురియతా అని ఎగుతుంగ్ అనే మీ మిమోగె తిహవణ దోహు సరే నువ్వన దోహు అమె వాణి తుళాదు గదే హరియాకురుమి ప్రోగ్రామ్ కురియ గింగ్ ప్రోగ్రామ్ గ సాలిస్ హా బేఫుడు బ్యావిరి ఫవే ఎగుతు సాలిస్ మీ కిరిస్ బేఫుడు మీ తుళాదు మిహారు అనే లే హరియాకురం వాఫవే అది మాలేగ మీ ఆగస్టు 17వ దోహు సమం ప్రోగ్రామ్ గ మాలేగ దిరిగుడు వా తుళాదు స్కూల్ గ ఆయిలా తకుం మీ లే హరియాకురుం గ ప్రోగ్రామ్ కురియత్తా తెంగ్ ఏ గితురు మర్మింగ్ అనే కీ స్టేజ్ తినెగ్గె కుదిన్న అమాజ్కో ఆర్ట్ ఎగ్జిబిషన్ కురియంగి బగేంద అదే గితురు కీ స్టేజ్ దేగి కుదిన్న క్విజ్ కురియగేంద అని దెన్ మీ గితురు అల్మింగ్ అనే సత్యేక గస్ ఇందుమిగ ప్రోగ్రామ్ ఇవ్వ కురియగేంద మీ ప్రోగ్రామ్ కి అల్మింగ్ మీ హరు ఫషాగింగ్ బస్ అల్మింగ్ స్కూల్ సత్యేక హరు ఫురే దుహ హమయ జుమ్ల హియాలి బే సత్యేక గస్ అల్మే రషుగ ఏకేక తంతా గది స్కూల్ గ మీ అనే ఇందుమిగి ప్రోగ్రామ్ ఏమి ఎగుతు దిహా స్థిరిస్ హవణ హరు ఒక సతార్వణ దుహ కి అల్మింగ్ సత్యైక వణ గస్ ఇందా దువస్ ఎగుత ప్లేన్ కొల్లా అది రన్నె ధూమ్గి హరకాతితేన్ ధూమ్గి హరక మీ తుగితురు మీ ధూమ్గి హరకాయమే మిగేందని నువదిహ మినిట ధూమ్ దెన్ ఏ గితురు అంటే కీ స్టేజ్ హత్తరం అది ఫహెగ్గి దరివరుణ నా ఏ టీమ్ అది అనే ఇస్తారు ఇవ్వరు టీమ్ కాయకు బహు ఎక్కువతమ్యుతి అది ఎగుతురు హాస్ మీ జల్సా అమ్మే మీ బాబాగుతమ్యుతి ఆగస్టు విహి వణ దోస్ అమ్మే రషుగ బేరుగ దిరివ మీ ఇస్తారు వరం వేసి మీ బ్యావిరు వరంబడ బేణు వాతిస్ ఏ పద్ద బ్యావెర్ మీ జల్సాగ బ్యావెరుంగి ఫుర్సత్ ఫై కొత్తిన గుతుంగ్ హఫ్తాగి వీకెండ్ అది మాకు బాబాగి ఆగస్టు విహి వణ దోహి మా పురాశ్వతులు గెరే బాబాగుతమ్యతి ఎగుతురు అనే ఫుట్సల్ అది హ్యాండ్ బాల్ ముబారా తెగే అనే ఇస్తారు వరుణ ఎక్కువ దింగి పెచ్ వయసుకో బాబా ముబారా తెగ్గుతుగా దింగ్ అది హమర హాస్యకు తెగ్గ హమ హుకురు దోహు గెరే జాఫతే ఏ బాబా జాఫత్ దింగ్ హమ మీ హాస్య మీ కొల్లని అమే స్కూల్ వరగిన హిజ్మెత్ తగ్గి కొద్ది వరగిన మీ అమే స్కూల్ అసలు మీ హిసాబ మీ గినే చూడాదు మస్వరి మస్వేరిన హాస్యకు అది ఎగితురు తుళాదు గెమ్మి తుళాదు స్కూల్ గెమ్మి ఆయిలాయ హాస్యకు గేమ్ బాబా జాఫతే మీ మేగడ్ కొత్త కారణమే కురెండా ఆఫ్రికా అంత తగ్గి
1: వర తఫాతు గిన హరకాతకెమితి మిహార్గ దరివరుణ అది ఇస్తారివరుణ వెస్ హాస కొల్లాఫ దెన్ హాస జల్సాగి హాసకము కి కొబతో
0: హాస జల్సాగ అర్మెన్ మీ అర్మెన్ మీ జల్సాగ ఎబ మీ కొరియగిందం అర్మెన్ ది స్కూల్ విహి ఆహారం నూనె ఎవరి గిన ముద్దత హిద్మత్ కొద్ది వరాతక అగువజం కురుంబుతుంది ఎదే ఫుడుంగి మీ హండాని ఫీలయింగ్ ఇవ్వ అరువ ఎమ్మె హాస్య కమె గొతుకు ఇకం దేని అర్మెన్ మీ అని అది వర బొడ సమ అర్మెన్ స్కూల్ ఊగే మీ దరివరం బ్యావెరి కోకింగ్ ఇవ్వ అనే తయారు కురం అనే కురు ఫిల్మ్ ఎక్కువ డ్రామా ఈ మీద హమయ మీద మీదకి దరివరున్న హమయ వరగిన బైక్ వరగిన హిజ్మెత్ తెరిన తక్కి మీ పుర మసక్కతుండే అర్మెంగి దరివరున్న హమయ అర్మెంగి స్కూల్ మీతి యాస్ ఏమ ఇకం ఫాహకురు మాది అదుగ దరివరం తెంగ జీవితక స్కూల్ కురియ స్కూల్ తెంగు తినబట్ట కాయబే ఎదరివరంగి మీ జిమ్మాయికి ఎదరివరంగి దౌరకి కొబాత అంగాది ముసం మీ కురియ గింద హాస్య డ్రామా ఇవ్వస్ ఉన్నాయి డ్రామా అమే మీహారు మీ జల్సా తెరియకను నమ్మేసేగి సోషల్ మీడియా కురి అమే మీ హిస్సా కురివేత మీహారు మసకే కురం ఉమ్మిదనే
1: వర కులగద హఫ్లాక వాణికమ ఉమ్మిద్ కురంగే తదే నిమ్మాలము కొంకమెతో ఫాహం కురవాణి
0: నిమ్మాలం ఫాహా కొల్లరి హమ మీ ఉరిహా హరకాచక బ్యావెరు హమ మొడి తుళాదు స్కూల్ ఆయిలాయంగళ మేము హమ ఉరిహా పేపుడిన వెస్తా ఉతరు హేమ తుళాదు మీ ఉఫావెరి అది ఆయిలా తక అన్న ఈదకి గొతుగా అది తుళాదు హాసకు తుళాదు స్కూల్ ఆయిలా మీ అన్న ఈదుగా బ్యావెరు మట్టక హమ రషుగ తీరి ఉరిహా బేఫుడున్న అది రషు బేరుగ తీసుకోవ బేఫుడు హమ బ్యావెరు వడాగన్ రష వడాగన్ హమ మీ ఈదుగా బ్యావెరు హమ ఉరిహా బేఫుడు మీ తమతారు హేమ ఉరిహా బేఫుడు సమ వర్గిన బేఫుడు మీ మీ హరకత్త ఒక బ్యావెరు మీ హారు సమశోగరికం ఫాల్కురము గవర్నమెంట్ మీద అని వారు బుడ్డ గవర్నమెంట్ మీ హరకత్త ఈతకు స్కూల్ మీకు ఎందేమని మీ మేము స్కూల్ కి మోజఫున్న మీ మోస సాతక అది అర్మెంగి ఇస్తారు వరున్న అర్మెంగి హిద్మెత్ తెరింగ్ అర్మెండ మీద ఎహిత్రికం

0: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. తిమిరాజ గడుగ మిగడిగ మహిమ ఖబర్తోగ సురుహితోగ తిరేగ పేచియో 2.0 యాయకు దిహాస్ అషావిస్ వనహార్ పేచి ఆఫీస్ వెకెన్ దాని గానున్ హుద్దకురా ఎమ్మె మతి మింవర ప్రోసిక్యూషన్ గ మసెక్కెత్త డిజిటలైజ్ కొఫావా ఒఫీయకమ్మ ప్రోసిక్యూటర్ జనరల్ వితాళ్వచ్చ మరుగు హుకుం తంఫీజ్ కుర్మకీ అదుగ సర్కారుగ సియాసతెక్కమషా ఎ సియాసత సర్కారున్ తంఫీజ్ కురపానుకమ దాహనే సలామతా మసక్కెత్తిరుకమా పన్నియతా బహే వజీర్ వితాళ్వచ్చ మేహర్గనియల తివిహరాజయా ఇండియా యాదమద్ మినిమం వ్యఫారికి ఎప్పస్ వం కాయం కురవేనుకమ ఇక్తిసోది తరక్కియా దతురు ఫతురా వ్యఫారియా బహే వజీర్ వితాళ్వచ్చ ఉమానుం హిమాయకొఫావా కణుగ సరహద్దె క్యారిం పరంగెరి టేంకరకుం బేరమున్ దాతెయో హతరస్తేక అక కిలోమీటరుగ సరహద్దక ఫెతిరుఫావాకం ఎకౌమున్ హామకొఫె తివిహరాజ గడుగ మిగడీగ ఖబరాక్మి పద్దల్కొల్లి అళుగనైషత్ నసీం దెన్ ఖబర్తోగ తఫ్సీలాయకు కురియత్తాన పీజీయో 2.0 యాయకు దిహాస్ అషావిస్ వనహర్ పీజీ ఆఫీస్ వెకెన్ దాని గానున్ హుద్దకురా ఎమ్మె మతి మింవర ప్రోసిక్యూషన్ గె మసెక్కెత్త డిజిటలైజ్ కొఫావా ఒఫీయకమ ప్రోసిక్యూటర్ జనరల్ అలుస్తాజ్ అబ్బాస్ షరీఫ్ బితాళ్వచ్చ పీజీయో 2.0 మస్రూ ఇఫ్తితా కుర్మ బేవి రస్మియాత్క పీజీ వణి ఎ మస్రూ ఆయకు పీజీ ఒఫీయుగ ఖిద్మైత్తకష మసెక్కెత్తక అన్న లూయిత ఫాహంగ కురప్పాఫ ప్రొసిక్యూటర్ జనరల్ అలుస్తాజ్ అబ్బాస్ షరీఫ్ విదాళ్వి పీజీఓ 2.0 మస్రూగె సతేక దువస్ నియుమ్గె కురిన్ ఎ ఒఫీహుగె హురిహా మజఫున్న మసక్క తబ్బేణువా మొబైల్ డివైస్ లిబిగెన్ దానకమ ఎ ఒఫీహుగ మివకుతు సతేక నువదిహా నువ మజఫున్ తిబీరు ఏగతిరేన్ సతేక సాలిస్ నువ మజఫున్న మసక్కె కుర్మ మొబైల్ డివైస్ దీఫా నువాకమ పీజీ విదాళ్వి నమేస్ ఎ మజఫున్నవెస్ డివైస్ దిను మాయకు కొమ్మె తనెక్క హురి నమేస్ కొమ్మె తరిగ్గ హురి నమైస్ మసక్కె కురవేణుకమషా ఇతురు గడీగా ఒఫీ హనుకుమె మసక్కె కురవేణుకమ పీచీ వితాళ్వి పీచీగ వాహక్ఫుల్గవణి క్రిటికల్ సిస్టమ్ తోగె తెరేం ఫస్తుల సిస్టమ్ హురి నమైస్ ఏగె బెకప్పెన్ ఒఫీ హు బేర నునరేణుక ఫాహంగ కురవ్వాఫ నమైస్ మీ మస్రువాయకు ఫురతమ సతేక దోగె తెరేగా బెకప్ ఒఫీ హునెరి రక్కాతెరి సోవరిన్ సిస్టమ్ ఎగ్గె తెరియా బద్దానుకమ పీచీ వితాళ్వి అది రడష్కొయస్ కోర్తక మసల వెద్దుముగ కర్దాస్ పేనుం కురముంగ ఎనమెస్ మిమస్రువాయకు ఎకమవెస్ బదల్ అన్నానకమ మితాళ్వి మరుగు హుకుం తంఫీజ్ కుర్మకీ అదుగ సరుకారుగ సియాసతెక్కమషా ఎ సియాసత సరుకారున్ తంఫీజ్ కురపాన్కమ దాఖిలే సలామతా మసక్కెత్తిరుకమా ఫన్నియతా బెహే వజీర్ అలీ హుసాన్ మితాళ్వచ్చ వజీర్ మిహెం విదాళ్వి రైతుంగె మస్లిహుగ మెంబరుం కురవే సువాల్తక జవాబ్ దెవ్వము రాజ్యగ మరుగె హుకుం తంఫీజ్ కురాణకమ ఎకి సరుకార్తోగ వణి పునెఫ నమెస్ మిహాతన ఎకన్ తంఫీజ్ నుకురెవున్ నమెస్ అదుగ సరుకారుం ఎమసెక్కె కురప్పానుకమ రైసుల్ జుమ్హూరియా డాక్టర్ మొహమ్మద్ ముయిస్ వణి విదాళ్వెఫ ఎమన్ఖాన్ విదాళ్వి సత్యాన్ సత్త ఇస్లామీ కౌమిక ఎఫద కమిక దూ దినుమకి దౌలత్గె ఎమ్మె ఇస్ ఫరాతవ్వెస్ ఒయ్ చోయిస్సెన్నుకమ మికమా గుళిగె మెంబరుం కురె విసువాల్తక జవాబ్ దెవ్వము దాహిలే సలామతా మసెక్కెత్తిరుకమ ఫన్నియతా బెహే వజీర్ అలీ హుసాన్ విదాళ్వి సరుకారుగ సియాసతా ఎక్కుత మరుగె హుకుం తంఫీజ్ కురప్పానుకమ ఎకం కురుంగ గానుని కొతుం ఫురిహమ కురంచే మర్హలాతంగ భూరికమషా ఎ మసక్కెత్త మిహార్ కురవ్వ ముందాకమ వజీర్ విదాళ్వి ఫులూంగి ఖిద్మతుగ ఇతబారా గుళేగుతుం కొమ్మి హాద్సాయగ రైతుంగి జాతి మౌలుమాత్ హిస్సా కుర్మకి సర్కారుగ సియాసతె నూంకమషా నమేస్ నాజుకు హాలెత్తవుగ రైతున్న హగీగ సాప్కొ దినుమ కూడ మింబరక మౌలుమాత్ హామకురవ్వానుకమ దాహిలే సలామతా మసక్కెత్తిరికమ ఫన్నియతా బెహే వజీర్ అలీ హుసాన్ విదాళ్విచ్ వజీర్ మిఫదాం విదాళ్వి రైతుంగి మస్లిఫ్గె గాలలు దెకుణు దాయరాగ్ మెంబర్ మీకాయిల్ అహ్మద్ నసీం కురెవ్వె సువాలక జవాబ్ దెవ్వము మెంబర్ మీకాయల్ వణి మిది ఏప్రిల్ మహుగె తేవి సుణదొహ బేవి నూసరింగ పద్దలుమెక దణాల్గ నియావి కుజ్జాయా పులుహుంగె విక్టిమ్ సపోర్ట్ ఆదిమదు దెకెవును వాహకతక బదల్ కురెవును మౌలూమాతత హామకురుముగె ఇఖ్తియార్ సర్కారుగ ఇస్వరిన్న నిబ్బడాగన్నవణి కొంగ్ ఉసూలకుంతో సువాల్ కురప్పాఫ ಮಿ ಸುವಾಲ ಜವಾಬ್ ದೆಬ್ಬಮು ವಜೀರ್ ಹುಸಾನ್ ವಿದಾಳ್ವಿ ಕೊಮ್ಮೆ ರೈತಿಗೆ ಸಾತಿ ಮೌಲೂಮಾತಕೀ ವೆಸ್ ಕಾನೂನು ರಕ್ಕಾತಿರಿ ಕೊತ್ತಿಫಾವಾ ಮೌಲೂಮಾತೆಕ್ಕ ಬಶಾ ವಕಿ ಖಾಸಕೊ ನಾಜುಕು ಹಾಲತ್ತೌಗತಿ ಬೇ ಫರಾತಕುಂ ಕಾನೂನು ತಂಫಿಸ್ ಕುರಾ ಫರಾತಕಾಯಕು ಕುರಾ ಮಾಮಲಾತ ವರ ಪೊಡಪ್ಪಿಸ್ ರಕ್ಕಾತಿರಿ ಕುರಂಜೇಕಮ ನಮಸ್ ಎದುವಹು ಎ ಮೌಲೂಮಾತ್ ಹಾಮ ಕುರಂಜೆಹುನು ಮಕ್ಸದ್ ದೆನಗತು ಮುಹಿಮ್ಮುಖ ವಜೀರ್ ಫಾಹಂಗ ಕುರಪೆ ಮಿಯಾಹರುಗೆ ನಿಯಲ ದಿವಿಹಿರಾಜಯ ಇಂಡಿಯಾ ಯಾದಮೆದು ಮಿನಿಮಮ್ ವ್ಯಫಾರಿಗೆ ಎಬ್ಬಸ್ಸುವ ಕಾಯಂ ಕುರವೇಣಕಮ ಇಕ್ತಿಸೋದಿ ತರಕ್ಕಿಯಾ ದತುರು ಫತುರಾ ವ್ಯಫಾರಿಯಾ ಪೆಹೆ ವಜೀರ್ ಮೊಹಮ್ಮದ್ ಸಯೀದ್ ವಿದಾಳ್ಬಿಚ್ ವಜೀರ್ ಮಿಹಿಂ ವಿದಾಳ್ವಿ ಎ ವುಜಾರಾ ಇಂತಿಸಾಮ್ ಕೋಕೆಂ ಬೇವಿ ಇಕ್ತಿಸೋದಿಗೆ ದೆಫರ ಫೋರಂಗ ವಾಹಕ್ಫುಲ್ದಕ್ಕೋಮು ದೆಗೌಮ್ಗೆ ದೆಮೆದುಗ ಕಾಯಂ ಕುರುಮ ಮಸಕ್ಕೆ ಕುರಾ ಮಿ ಎಬ್ಬಸ್ಸುಮ್ಗೆ ಟರ್ಮ್ಸ್ ಆಫ್ ರೆಫರೆನ್ಸ್ ಟಿ ಒ ಆರ್ಗ ಸೇಕೊಫಾಮಣಿ ಮಿಯಾಹರ್ಗೆ ಮಾರ್ಚ್ ಮೊಹಗೆ ತೆರೆಗ ಇಕ್ತಿಸೋದಿ ತರಕ್ಕಿಯ ದತುರು ಫತುರಾ ವ್ಯಾಪಾರಿಯಾ ಬೆಹೆ ವಜೀರ್ ಮೊಹಮ್ಮದ್ ಸಯೀದ್ ವಿದಾಳ್ವಿ ರಾಜ್ಯಕ್ಕೆ ಸುವಾಣುನ ಇಕ್ತಿಸೋದಿ ಗೊತ್ತು ಫಹಿ ಫುರ್ಸತ್ತಕ್ಕೆ ಹೋದಾದಿರುಮಶ ಡಿಜಿಟಲ್ ಇಕ್ತಿಸೋದಿಗೆ ತೆರೆಯ ರಾಜ್ಯ ವೆತ್ತುಮ ಸರ್ಕಾರ ಮುಹಿಮ್ ಮಸಕ್ಕೆತ್ತಕ್ಕೆ ಕುರಫಾಕಮ ಎಗೊತ್ತು ದುನಿಯೆಗೆ ನಮ್ಮಶೂರ್ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ತಕಾಯಕು ಕುಳುಂ ಬದಲ್ಕುರ ಫಶಾಫಾ ವಾಕಮಶಾ ಒಥೆಂಟಿಕ್ ಮೋಲಿವ್ಸ್ ಮೆದೊರಿಕೊ ಅಲಿ ಬಾಬಾ ಫದ ವಸೀಲೆತ್ತೌಗ ಹತರ್ಸ್ತೇಕೆ ಬುರೆಂಗಿನ ದಿವೆಹಿ ವ್ಯಾಪಾರಿವರಿ ಮಿಹಾರ್ ಲಿಸ್ಟ್ ಕುಫಾವಾಕ ಸಯೀದ್ ಫಾಹಂಗ ಕುರೆವೆ ಮೇಗೈತಿರುಂಗ್ ಇಂಡಿಯಾ ಯಾಯಕು ಕುರಿಯದ್ದ ಬೈಲಚಲ್ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಟ್ರೀಟಿಗೆ ಎಮ್ಮೆ ಮುಹಿಮ್ಮು ಬೇನ್ಮಕೀ ದಿವೆಹಿ ಸುವಾಣುಗೆ ಉಫೆದ್ದುಂತಕ ಇಂಡಿಯಾಗೆ ಪೊಡು ಮಾರ್ಕೆಟು ಫುರ್ಸತ್ ಹೋದಾದಿನುಂಕಮ ವಸೀರ್ ಬಿದಾಳ್ವಿ ಇಂಡಿಯಾಕಿ ಐಟಿಯ ಮುನಿಫುಯಿ ಫಿಲ್ಮ್ಗೆ ದಾಯರಾಯಂ ಪೋಡು ಕೊರಿಯರ್ ಮೆ ಹೋದಾಫಾವಾ ಕೌಮಕ ವಾಯರು ಸಾಫ್ಟ್ವೇರ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ಉಫದ್ದಾ ದಿವೆಹಿ ಸುವಾಣುನ ಎ ಕೌಮು ಪೊಡತಿ ಫುರ್ಸತ್ತಕ್ಕೆ ಒಯ್ಕ ಸಯೀದ್ ಫಾಹಂಗ ಕುರವೆ ರಾಜ್ಯಂಗ್ ಎತೆರಿಕುರಾ ತೆಲುಗೆ ಅಗು ಬೊಡುವೆಗೆಂದಿಯರು ತಿಂಗುಣ್ಯಾಂಗ್ ಅಗು ಫುಲಿಗೆಂದಿಯ ಕಮ ಎಸ್ಟಿಒಗೆ ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್ ಶಿಮಾದ್ ಇಬ್ರಾಹಿಂ ಬಿತಾಳ್ಬೆಚ್ಚೆ ಇಕ್ತಿಸೋದಿಗೆ ದೆಫರ ನಮಗ ಕುರಿಯದ್ಯ ಫೋರಂಗ ಎಸ್ಟಿಒ ಎಂಬಣಿ ರಾಜ್ಯ ತೆರಿಕುರಾ ಮೊದಲುಗೆ ಅಗು ಉಫುಲ್ಮ್ಗೆ ಸಬಬಕ ಅಲಿಯಳುವಾಲವ್ವಾಫ ಇಕ್ತಿಸೋದಿಗೆ ದೆಫರ ಫೋರಂಗ ವಾಹಕ್ಫುಲ್ದ ಕಮು ಎಸ್ಟಿಒಗೆ ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್ ಶಿಮಾದ್ ಇಬ್ರಾಹಿಂ ಬಿತಾಳ್ವಿ ಮೊದಲುಗೆ ಅಗು ತಂಗ್ ಉಫುಲ್ಮ ಮೆದುವಿರ್ವಿ ಎಮ್ಮೆ ಬೋಡು ಸಬಬಕಿ ಪ್ಲೇಟ್ಗೆ ಅಗು ನುವತ ಮುದಾ ಉಫುಲ್ಮ ಕುರಾ ಹರದು ಇತುರ್ವುಂಕಮ ಮಿಕಂ ಎ ಕುಂಫುಣಿಗೆ ದಶುಂ ಹಿಂಗ ಎಂಎಸ್ಎಸ್ಗೆ ಆಪರೇಷನ್ಸ್ದ ಕುಂಫಿಣಿಗೆ ದಾಕಮ ಬಿದಾಳ್ವಿ ಎಂಎಸ್ಎಸ್ ಎಂದಣಿ ಕೊಲಂಬೋಯ ರಾಜ್ಯ ಅದಮದು ಫೀಡ್ ಆಪರೇಷನ್ ತಂಗ್ ಹಿಂಕಮು ದಿವಿರಾಜ್ಯ ಬೇಣುವಾತಿಯೋ ಎಮ್ಮೆ ಗಿನಾಂಗ್ ಎತೆರೆ ಕುರಣಿ ದೌಲತ್ಗೆ ವಿಎಫಾರಿ ಕುಂಫುಣಿ ಎಸ್ಟಿಒಯ್ ಎಸ್ಟಿಒಯ್ ದಿವಿರಾಜ್ಯ ತೇ ಎತೆರು ಕುರಣಿ ಒಮಾನು ಶಿಮಾದ್ ವಿದಾಳ್ವಿ ಮೆದಿರುಮತಿಗೆ ಹಂಗುರಾಮೆ ಆಗುಳಿಗೆ ರೈಟ್ಗೆ ಅಗುತಕ ಆ ಬದಲ್ಗೆ ತೆರೆಯಗ ಬೋರ್ಡ್ ತೌಗ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಸರ್ವಿಸ್ ಬೋರ್ಡು ಬದಲೆ ಆಕಮ ಏನ ವಿದಾಳ್ವಿ ಗೊತ್ತುಕ ಒಮಾನು ರಾಜ್ಯ ತೇವ ಎತಿರುಕುರ ಬಂದರಕ್ಕಿ ಹಂಗುರಾಮಾಗೆ ಸರಹದ್ದು ಗೌಣ ಬಂದರೆ ನೂಂಕಮ ವಿಎಸ್ ಎ ಸರಹದ್ದುನ್ ತೇವ್ಗೆ ನಮ ವಾ ರಿಸ್ಕ್ ಇನ್ಶೂರೆನ್ಸ್ ನಮಗ ವಕಿ ಇನ್ಶೂರೆನ್ಸ್ ನಗಂಜೆಹೇಕಮ ರಾಜ್ಯಕ್ಕೆ ಮಾಲಿ ನಿಜಾಮಗುಣ ಇತುಬಾರು ನಗಾಲು ಮಕ್ಕುರವೇ ಮಸಕ್ತಿತ್ತವಗೆ ಸಾಬುಂ ಮುಳಿ ಕೌಮ ಇಯಾದನು ಕುರವೇ ಫದ ಪೊಡೆತಿ ಗೆಲ್ಲುಂತಕ್ಕೆ ಕುರಿಮತಿ ವಿಧಾನಕಮ ಬಿಎಂಎಲ್ಗೆ ಹೆಡ್ ಆಫ್ ಬ್ರ್ಯಾಂಡ್ ಅಂಡ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಸ್ಟ್ರಾಟಜಿ ಮೊಹಮ್ಮದ್ ಸಯೀದ್ ವಿದಾಳ್ವಿಜ್ ಸಯೀದ್ ಮಿಫದ ಮಿದಾಳ್ವಿ ಇಕ್ತಿಸೋದಿ ತರಕ್ಕಿಯ ದತುರು ಫತುರಾ ವ್ಯಾಪಾರಿಯ ಪೇ ವುಜಾರಾಂಗ್ ಇಂತಿಸಾಮ್ ಕುರಿ ಇಕ್ತಿಸೋದಿಗೆ ದೆಫರ ಪೆನಲ್ ಮಶ್ವರಾಗ ವಾಹಕ್ಫುರ್ದಕ್ಕೋಮು ಸಯೀದ್ ವಿದಾಳ್ವಿ ರಾಜ್ಯಕ್ಕೆ ಮಾಲಿ ಇದಾರಾತಕ ಖಾಸಕೊ ಬಿಎಂಎಲ್ ಗುಳೆಗೊತ್ತು ಹಗೀಗತ ಖಿಲಾಫ್ ಖಬರ್ ತಫಿತುರ್ಮುಗೆ ಸೌಪುಂ ಆಮುಗೆ ಮೆದುಗ ನೂತನ ವಸ್ಕಂಗುಫಿದಿ ಬೇರುಗೆ ಬ್ಯಾಂಕ್ ತಕ ಇದಾರಾ ತಕಾಯ ಕೊನ್ನ ಗುಳುಂತಕ ನೇದುವೆ ಅಸರುತಕ್ಕೆ ಕುರಾಣಕಮ ಅದು ಬೇರುಗೆ ಮಿಫದ ಎಮ್ಮೆ ಗುಳುಮೆ ಕೆಂಡಿಗೆಂದಿಯ ನಮೆಸ್ ರಾಜ್ಯ ಬೇರ ಫ್ಯಾಸಾ ಫೊಣೋಮಶ ಬೇರುಗತಿ ಬೇದಾರಿ ವರುಣ ಎಹಣಿಯಂ ಪರಾತಕ್ಕೂ ಬ್ಯಾಂಕ್ ಕಾರ್ಡ್ತ ಬೇಣು ಕುರುಮುಗ ಬೊಡತಿ ದೈತ್ಯಕ್ಕೆ ಕುರಿಮತಿ ವೆದಾಣಕಮ ಸಯೀದ್ ವಿದಾಳ್ವಿ ದಿವಿರಾಜ್ಯಕ್ಕೆ ಇಕ್ತಿಸೋದಿ ಹಾಲತ ಬಲಾರ್ ಮಿಯದು ಫೆಣ್ಣ ಒಯ್ ಹಗೀಗತಕ್ಕಿ ಇಕ್ತಿಸೋದು ಕುರಿಯದ್ಯ ನಮೆಸ್ ಒಯ್ ನಾಜುಕ್ ಹಾಲತು ತಕತಿಗೆ ಅಗುತಕಣ್ಣ ಬದಲ್ತಕ ಪೇರು ಫ್ಯಾಸಾಗೆ ಅಕಂಗಣ್ಣ ಬದಲುತಿ ಕುಳಿ ಲಾಮಹಿಫ ಮಿಕಂಕಮ್ಗೆ ಅಸರು ಇಕ್ತಿಸೋದ್ಗೆ ಹುರಿಹಾ ಸಿನಾತಕ ವೆಸ್ತನಿ ಕುರಮು ಇಕ್ತಿಸೋದ್ಗ ಮಿವಗು ತೆಮ್ಮೆ ಪೊಡ ತೆಕ್ಕಿವೆ ಎ ವಾಹಕೇಕಿ ತಕತಿಗೆ ಅಗು ಫುಲ್ಮುಗೆ ವಾಹಕ ನಮೆಸ್ ಮಿ ಹಾಲತ್ ಮೆದುವರಿ ಸಬಬೆ ಬಲಾಲು ಮುಹಿಮ್ಮು ಮೇ ಸರ್ಕಾರ ನುವತ ವ್ಯಾಪಾರಿವರಿ ಗಸ್ತುಗ ಕುರಾ ಕಮಕುಂದಿ ಮಾವ ಹಾಲತೆ ನೂಂಕ ದೆನಿಗಣ್ಣಜೆಹೆ ಎಕ್ತಿಸೋದಿಗೆ ದೆಫರಾತಿಕ ನಮ್ಗ ಪಿಎಸ್ಎಂ ಎಕ್ತಿಸೋದಿ ಬುಜಾರಾ ಕುಳಿಕೆ ಬೇವಿ ಫೋರಂಗ ರಾಜ್ಯಕ್ಕೆ ಎಕಿ ಸಿನಾಯತ ತಮ್ಸೀಲ್ ಕುರವ ವ್ಯಾಪಾರಿವರಿ ಮಣಿ ಬ್ಯಾವಿರಿವೆಫ ಮಿಯಾರಿಗೆ ಜುಲೈ ಮಾಹ ಗಣಿಯಲ ಫುಲುಹುಂ ಹಿಂಗಿ ಏಕಿ ಆಪರೇಷನ್ ತೌಗ ಜುಮ್ಲ ಸತೇಕ ಸಾರಿ ಸತರೆ ಪಾಯಿಂಟ್ ತಿಲ ಕಿಲೋ ಮಿ ತಿನ ಕಿಲೋಗೆ ಮಸ್ತುವಾತಕ್ಕೆ ತಿ ಅತ್ಲಾಗನ್ ಫಾವಾಕ ಮಧ್ಯಮೇ ಫುಲುಹುಂಗೆ ಖಿದ್ಮತ್ತು ಮಿತಾಳ ವೆಚ್ಚೆ ಫುಲುಹುನ್ನ ಅದೆ ಡ್ರಗ್ ಎನ್ಫೋರ್ಸ್ಮೆಂಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಮ್ಕೊ ಫಾವಾ ತಫಾಸ್ ಹಿಸಾಬ್ತಕ ಬಲಾರು ಮೇ ಮಿಯಾರಿಗೆ ಜನವರಿ ಏಕಕುಂ ಫೆಶ್ಗೆ ಜುಲೈಗೆ ಎತ್ತಿರಿ ಗಣಿಯಲ ಹಿಂಗುಳು ಮಸ್ತುವಾತಕ್ಕೆ ಚಾದೆಕೊಳ ಆಪರೇಷನ್ ತಕು ಹೋದಿ ಫಾವಾ ಮಸ್ತುವಾತಕ್ಕೆ ತೀಗೆ ಅದದು ಮಾಲೆ ವ್ಯಫಾರಿ ಬಂದರು ತಿಲಫುಟ್ಟ ಬದಲು ಕುರುಮ್ಗೆ ಮಸಕ್ಕೆ ಸರುಕಾರು ಮಿವಣಿ ಫಶಾಫ ಮಿ ಮಸಕ್ಕೆ ನಿಮ್ಮ ದುವಸ್ ಕಂಡಾಳ ಫಾವಾಯಿರು ಬಂದರು ಬದಲು ಕುರುಮಾಯಕು ಮಿ ಅಣ್ಣನಿ ಕಿಹಾವರಿಗೆ ಬದಲಿಕ ವಸಂ ಕೊಲ್ಲನ್ ರಂಗಳು ರಾಜಕ್ಕೆ ಗ್ಯಾಗಂಡಕ ಹುರಿಹ ಮುದಲೇ ಹೆಂಗ್ ಎತೆರಿ ಕುರಾ ಕೌಮೆ ಗ್ಯಾಗಂಡಕ ನುವಧಿಯ ಹಾಹಪುರಂಗಿನ ಭಾವತಿಗೆ ಮುದಾ ಮಿಹಾರು ದಿವಿಹಿರಾಜಂಗ್ ಎತೆರಿ ಕುರಾಯರು ರಾಜ್ಯ ಮಿಹಾರ್ ಎತೆರಿ ಕುರಾ ಹುರಿಹ ಮುದಲೇ ಹೆಂಗ್ ಎತೆರಿ ಕುರಣಿ ಮಾಲೆ ವ್ಯಫಾರಿ ಬಂದರ ಮೈ ಭಾವತೋಗೆ ಮುದಾ ಸರಹದ್ದಿ ಎಹೆಂ ಬಂದರ್ತಕ ಕೆಂದಿಯ ನಮೆಸ್ ಎ ಬಂದರ್ತೋಗೆ ಆಪರೇಷನ್ ತ ಎಹಾ ಫುಳೆಯನ್ನು ಕಡಿಮ್ಯಾರ್ ಹಬೀರು ಹತರುಗಡೆ ಗಾರಂ ನೆಟ್ ಮೀ ದಿವಹಿರಾಜ್ ಜೈಗಾಡು ಒಮಾಣು ಹಿಮಯ ಕುಫಾವಾ ಕಣ್ಣುಗೆ ಸರಹದ್ದೆ ಕ್ಯಾರಿಂ ಪರಂಗರಿ ಟೇಂಕರ ಕುಂಪೇರೆ ಮುಂದಾತೆಯೋ ಹತರ್ಸ್ತೇಕ ಅಕ ಕಿಲೋಮೀಟರ್ಗೆ ಸರಹದ್ದ ಕಫೆತುರಿ ಫಾವಾಕಂ ಎಗೌಮು ಹಾಮ್ ಕೊಫೆ ಕೆರಲೈನ್ ಬೀಜಿಂಗಿ ಗಣಂ ದೀಪಾವಾ ಮಿ ಟೇಂಕರಕ್ಕೆ ರಷ್ಯಾ ಅಂತ್ಯ ಬರುಕೊಗೆಂಗ್ ಏಷ್ಯಾಗ ಕೌಮ್ತಕ ಗೆಂದಿಯುಮ ದತುರು ಕುರಮುಂದಿಯ ಉಳದೆ ಎ ಮಿಲಿಯನ್ ಫೀಫಾಗ ಥೆಯೊ ಬರುಕೊಫಾಹುರಿ ಮೀ ಉಳದ ಮಸಲದಕ್ಕೆ ಕುರಿಮತಿಯ ಫಾವಾಕ ಪುರತಮ ರಿಪೋರ್ಟ್ ಕೊಫಾವಣಿ ಜೂನ್ ಮೊಹುಗೆ ಅಬ್ಬಣ ದೊಹು ಯಮನ್ಗೆ ಅಸ್ಸೇರಿ ಪಶು ಉಳಂದುಗ ಬಾರುಗ ದೇಶ ಗುವಾ ಫಾವಾಕಮ ಬೆಲವೇರು ಎ ಉಳದ ಹಮ್ಲಾದಿಂ ಕಮ್ಗ ಸಿಮ್ಮ ಎಬ್ಬೆಸ್ ಪರಾತಕು ಉಫ್ಲಾಫ ಎನ್ನುವೆ ಎ ಉಳಂದು ಬೇರ ಮುಂದಾ ತೆಲುಗೆ ಫಸಲೆ ಹತರಸ್ತೇಕ ಅಕ ಕಿಲೋಮೀಟರ್ಗೆ ಕಣ್ಣುಗೆ ಸರಹದ್ದ ಫೆತುರಿ ಫಾವಣಿ ಒಮಾನ್ಗೆ ಹಲಾನಿಯಾತ್ ಜಜೀರಾ ತಕ್ಕಾರ್ಯ ಎ ಒಮಾನ್ಗೆ ರಸ್ಗೆ ಪಾನ್ ಹೈಸಂ ಬಿನ್ ಪೌರಿಗೆ ಕರಾರಿಗೆ ದಶಂ ಹಿಮಯ ಕುಫಾವಾ ಸರಹದ್ದೆ ಎ ಅರಬಿ ಕಣುಗೆ ಹಂಪೆಕ್ ವೇಲ್ ಆದಿ ಸೊಕತುರ ಕೊರಮೆಂಟ್ ಕಿಯಾ ದೂಣಿತಕ್ಕೆ ದಿರಿಯುಳೆ ಕುದುರತಿ ಮಾಹೌಲೆ ನಿಮ್ಮ ಅಮ್ಗ ಕುರಿ ಮುಹಿಮ ಖಬರ್ತೋಗೆ ಸುರುಹಿತ ಧನ್ಯವಾದ ಪಿಜಿಒ 2.0 ಯಾಯ ಕುತಿಹಾಸ್ ಅಶಾವಿಸ್ ವಣಾಹರು ಪಿಜಿ ಆಫೀಸ್ ವೆಗೆ ದಾನಿ ಕಾನೂನು ಹುತ್ತಕುರ ಎಮ್ಮೆ ಮತಿ ಮಿಂವರ ಪ್ರೊಸಿಕ್ಯೂಷನ್ಗೆ ಮಸಕ್ಕೆತ್ತ ಡಿಜಿಟಲೈಸ್ ಕೊಫಾವಾ ಉಫಿಹಕ್ಕಮ ಪ್ರೊಸಿಕ್ಯೂಟರ್ ಜನರಲ್ ಮಿತಾಳ್ ವೆಚ್ಚೆ ಮರ್ಗೆ ಹುಕುಂ ತಂಫೀಸ್ ಕುರ್ಮಕಿ ಅದುಗೆ ಸರ್ಕಾರಗೆ ಸಿಯಾಸತ್ ಕಮಶಾ ಎ ಸಿಯಾಸತ್ ಸರ್ಕಾರ ತಂಫೀಸ್ ಕುರಪಾನಕಮ ದಾಹಿಲೆ ಸಲಾಮತಾ ಮಸಕ್ಕೆ ತೆರಿಕಮ ಫಣ್ಯತಾ ಬೆಹೆ ವಸೀರ್ ಮಿತಾಳ್ ವೆಚ್ಚೆ ಮಿಯಾರ್ಗೆ ನಿಯಲ ದಿವಿಹಿರಾಜ್ಯ ಇಂಡಿಯಾಯ ಅದಮೆದು ಮಿನಿಮಮ್ ವ್ಯಾಪಾರಿಗೆ ಬಸ್ ಕಾಯಂ ಕುರಿವೇಣಕಮ ಇಕ್ತಿಸೋದಿ ತರಕ್ಕಿಯ ದತುರು ಫತುರ ವ್ಯಾಪಾರಿಯ ಪೆಹೆ ವಸಿರ್ ವಿತಾಳ್ ವೆಚ್ಚ ಒಮಾನು ಹಿಮಯ ಕುಫಾವ ಕಣ್ಣುಗೆ ಸರಹದ್ದೆ ಕ್ಯಾರಿಂಗ್ ಫರಂಗರಿ ಟೇಂಕರ ಕುಂಬೇರ ಮುಂದಾತೆಯೋ ಹತರಸ್ತೇಕ ಅಕ ಕಿಲೋಮೀಟರ್ಗೆ ಸರಹದ್ದ ಕಪ್ಪೆತಿರು ಫಾವಾಕಂ ಎಗೌಮು ಹಾಮ ಕೊಫಿ ಮಿಯಾಯ್ ಸಾಬು ಮಿಗಡಿಗೆ ಖಬರ್ ಧನ್ಯವಾಣಿ ಮುನಿದೆನ್ ದಿವಿಹಿರಾಜ್ಯಗಳು ಖಬರ್ ಧನ್ಯವಾದೇನಿ ಮೀರೆ ಇರೋಸಿ ಹೈ ಜಹರ್ ಏ ಇಂಗ್ರೆಸ್ ಬಹು ದಿವಿ ಬಹು ಖಬರ್ ಧನ್ಯವಾದೇನಿ ಮೀರೆ ಹತಿ ಜಹರ್ ಎಮ್ ಹ ಫರಾತ ಕವರ ಪಾಚರ್ ಭಗತ್ ಕುಳಕಂಗದ ವಕೀಲಾನ ಅಸ್ಲಾಂ ಲೇಖು
1: ಕೊಮ್ಮೆ ಉಮುರಕ
2: ಕೊಮ್ಮೆ ಫಂತಿಯಕ
1: ಕೊಮ್ಮೆ ಗಿಂತಿಯಕ ದಿವಿಹಿರಾಜ್ಯಗೆ ಅಡು ಇಂಹಾ ಸತರ್ಸೆಗ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್
2: ಅಡ್ಡಿ ಹನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
3: ಮುನ್ನ ಕೊಬ್ಬಾಕಿ ಹೇನಕ್ಕೆ ದೆಳಹಿಯ
4: ಅಲ್ಹಮ್ದುಲಿಲ್ಲ ಮುನ್ನ ರಾಂಗಳ ಕಾಲೊಮ್ಮೆ ದೆಳಹಿಯ
3: ಅಫನಸ್ ದೆಳಹಿಯ ಮುನ್ನ ಕೊಂಬಡಾಮಕ್ಕೆ ದಕ್ಕ ಅಫುಂಗ ತಹ
5: ಮುನ್ನತಿ ಹೇ ಬರಕೋ ವೆಣ್ಣ ಹಿಂಗ ಮೆನ್ನೆ ಅಫುನ್ ತಿಕಂ ಕೋಲನ್ನ
4: ತಿಕೂದು ಹೌದ ಇರಂಗಳ್ಳೆ ತಿಹೆಂ ಮುನ್ನ ಕಹಿ ಆಹು ಹಾಲ ಬಲಾಫೆ ಮುನ್ನ ಸಕಾಂಕಂ ಕೋದೆನ್ನ ಹೆದಿ ಮುನ್ನ ವರಹ ಉಪಾವೆ